హృదయమదన సంచరణ వ్యాకుల కరిచి బాణా వ్యాకుల కరిచి బాణా హృదయమదన సంచరణ హృదయమదన